తగదాం తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ